0: భోజనాలని భోజనం వద్దామని వచ్చి ఉంటారా?
1: Sears 47 Victor uniform, left downwind, one tree, Bear County.
2: Sears 45 Zulu, 10 miles inbound from the northwest, Covington.